0: గారే గారే గారే సూర బదల గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూర కింద ఇన్నాయాదు
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలే.